0: అంటున్నారు, బ్యాంకు అంతా ఎంత శత్తిస్తారు అంటుంటుంటుంటూ అంటుంటున్నారు.
1: పూర్తో అటు ఇమ్మన్నా దిలోన్ ఈ ఉపమాంక ఇంకేమని పూర్తిలో నీకు పూర్తి నేను రూషావు కానీ కానీ కానీ మగాని ధరు పొరమున్నాం ఓ పొరం తిక్కువల్ కువల్ కోల్ ఓకే అయ్యతో దుప్పదక్కని తాంగ్ వచ్చి అడిపోతాయి కూడా కాశ్మీర్ నాయకమా
2: మొసు పుట్టు తరపలన చిప్పమచ్చు